ఏతద్ధికవచం పుణ్యం సర్వోపద్రవశాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం.

ఏతద్ధికవచం పుణ్యం సర్వోపద్రవశాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్వా.

0: ప్రవక్ష్యామి హే వత్స కవచం చ సుదుర్లభం శ్రీకృష్ణనైవ కథితం కృపయా బ్రహ్మణే పురా బ్రహ్మణా కథితం పూర్వం ధర్మాయ జానవీతి ధర్మేణ దత్తం మయ్యం చ కృపయా పుష్కరే పురా త్రిపురారిశ్చయ ధృత్వా జగాన త్రిపురం పురా మమోజ బ్రహ్మాయ ధృత్వా మధుకైటవయోర్భయా సంజహారత్నబీజం యత్రిత్వా పత్రకారికా యత్రిత్వా హిమేంద్రస్ శంప్రాప కమలాదయా యత్రిత్వా చ మహాయోద్ధా
1: यहाँ से आपको धागा चुन्नी मेहंदी जागो मिलनी और बारात से डोली तक का सारा सजावट का सामान भी मिलेगा 30 मेलनी ड्राइव यूनिट 9 एंड 10 ब्राइटन टेलीफोन 905-799-9400
0: శత్రు భయంకర యత్రిత్వా శివతుల్యశ్చ దుర్వాసా జానినాంబర ఓం దుర్గేతి చతుర్